శ్రీరామలీలా భగవానికి, శ్రీ ఆనందనంద భగవానికి, శ్రీ కౌశల్యానందన భగవానికి, శ్రీ నందనందన భగవానికి, శ్రీ కేకే నందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారో భయ్యనికి, శ్రీ హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్కి, శ్రీ అయోధ్యాధామికి, శ్రీ సరియూ మహారాణికి.